0: reflection of water by the word, that he might present her to himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that she should be holy and without blemish. So husbands ought to love their own wives as their own bodies. He who loves his wife loves himself. For no one ever hated his own flesh, but nourishes and cherishes it, just as the Lord does the church. For we are members of his body, of his flesh, and of his bones. For this reason, a man shall leave his father and mother and be joined to his wife, and the two shall become one flesh. This is great mystery. But I speak concerning Christ and the church. Nevertheless, let each one of you in particular so love his own wife as himself, and let the wife see that she respects her husband. So, my dear brothers, my dear brothers and sisters, here in the chapter 5 covers two important themes. One, obedience to the example of Christ, and the other, the relationship between husband and wives. So here, today we are going to discuss about the first thing, how we are obedience to the example of Christ. So first, Paul discusses how believers ought to be imitators of God through a focus on the love demonstrated by Christ. Second, wives and husbands are given clear biblical teachings regarding mutual love and submission in relationship to Christ. So here in the first section, verse 1 to 21, it says, encourages believers to imitate God-like loving children. God-like loving children. And sexual impurity is not to be known among believers. The same is true of foolish talk. And non-believers are marked by a persistent pattern of this behavior. And believers are not to be deceived by lies and must not be partners with those who deceive. Yes, believers once lived in this way, but no longer walking in darkness. Believers are to find out what pleases God. Believers should take no part in sin, but rather expose sin. This does not require us to be, vulgar or, offensive in discussing sinful acts. Paul then quotes from what was likely part of an early Christian song in verse 14. And he encourages believers to walk with wisdom. And believers are also to make the most of their time because of their days are evil. So that's why Paul encourages readers to understand the will of God and not become drunk on wine. Instead, believers are to be filled with spirit, praising the Lord and giving thanks to him. Believers should also submit to one another out of respect for Christ. So, my dear Ignatius, my dear brothers and sisters, and in the second part of this chapter addresses, we all know at the time of marriages, we discuss this submission between husband and wife and focuses first, husband should focus first on wives, and they also, and wives are also called to submit to their husbands as to the Lord. And with Paul using the analogy of Christ and the church as an example. So, my dear Ignatius, my dear brothers and sisters. So, here, today, this week, we are going to discuss about the Christian walk. The Christian walk. How we need to walk in love. Like it is mentioned and in the second verse, and walk in love as Christ. Walk in love as Christ also has loved us and given himself for us, an offering and a sacrifice to God for a sweet smelling aroma. sweet smelling aroma. So in our life, if we want to have that sweet smelling aroma, in addition to imitating God, you know, believers ought to continually act out of love. Amen. Amen. So the phrase translated "walk in love" is used to warn here in Scripture. The Greek expression is "perpotete," and "agape" refers to continuing in selfless love. Continuing in selfless love. The theme of walking refers to a consistent and purposeful practice. This is a common topic in Ephesians. Believers are told, look carefully then how you walk. The examples for how to walk, how to live as a matter of habit is Christ. Matter Ignatius, Matter Brothers and Sisters, the description of Christ in this verse revolves around four themes. First is Christ's love for mankind. Second, in Christ's sacrifice made on our behalf. Third, the sacrifice is described as a fragrant offering. This refers to the idea of sweet-smelling offering in the tabernacle or temple. Fourth, Jesus gave his life for us as a sacrifice to God, both for our good and as an act of worship to the Father. The book of Hebrews develops this theme in greater detail, showing that Christ offered a once-for-all sacrifice. As a result, believers in Jesus are no longer bound by the sacrifices of the Jewish law, which is called the Torah, but are instead bound to Christ. So, my dear Ignatius, my dear brothers and sisters, so here in this lesson, we are going to learn a few more points, like we're going to learn the humility of Christ, so that we need to walk, and the patience of Christ that we need to learn, and the forgiveness of Christ. So these three things we are going to learn. So if you follow, you know, these three things, you know, the walk, you know, the Christian walk is proper. The Christian walk is good. So we need to self-examine. We need to self-examine. Are we walking with God daily? Is my journey or is my life is valuable? So we need to self-examine once. So my dear Ignatius, my dear brothers and sisters, let's take a let's have a small word of prayer, and we can jump into the lesson. Our Father in heaven, thank you, Lord, for giving us this wonderful opportunity to share the word of God, the true doctrine, to all over the world through this Ignite Radio broadcast. Father, please bless each and everyone who are there in the online. Please bless their families. Please bless their congregations. Give them the good health and good strength. If they have any troubles, which they are secretly, Father, the burdens, and they are having any troubles or pains, Father, please bless them, and remove all these burdens, remove all the problems, and remove all the evil things that are happening in their life. Please bless with your love, please bless with your grace, Father. Those who are, please, I'm praying for the people who are there in the online, please bless them. And please bless their families and congregation. Give them everything they need, and bless them with your full grace, Father. So thank you so much for each, and thank you so much for your Son, Jesus Christ, for sending us for our sin, and making him as a sacrifice for once for all. Thank you so much, Father. Please bless us and guide us. In Jesus' mighty name we pray. Amen. So, my dear Ignatius, my dear brothers and sisters, let's read the Philippians chapter 2, verse 1 to 8. Philippians chapter 2, verse 1 to 8. Therefore, if there is any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit, if any affection and mercy, fulfill my joy by being like-minded, having the same love, being of one accord, of one mind. Let nothing be done through selfish ambition or conceit, but in lowliness of mind, let each esteem others better than himself. Let each of you look out not only for his own interest, but also for the interest of the others. Let this mind be in you, which also in Christ Jesus, who, being in the form of God, did not consider it robbery to be equal with God, but made himself no reputation, taking the form of a bond servant and coming in the likeness of men, and being found in the appearance as a man, he humbled himself and became obedient to the point of death, even the death of the cross. Therefore, God also has highly exalted him and give him the name which is above every name. So, my brothers and sisters, Jesus has humbled himself for our needs. So, he humbled himself. So, he didn't feel like, why I should go down, why I should die for this members. But when the Father has told to Jesus, he came down. That's why he had equality with the Father. He had equality with the Father. You see, John chapter 17, verse 5. John chapter 17, verse 5. And now, O Father, glorify me together with yourself, with the glory which I had with you before the world was. This is the one of the important thing which we can learn. It proves that Jesus Christ is there when the world was. This request completes the first portion of Jesus' highly priestly prayer, in which he has prayed for himself. The other Gospels in the circulation, when John wrote this one, detailed Jesus' prayers in the Garden of Gethsemane. What John records here occurs before Christ and his disciples travel through Kidron after the Last Supper. After what's recorded in this verse, he will turn to pray for his closest followers. So, my dear brothers, my dear brothers and sisters, in the early words of Gospel of John, Jesus is referred to the word, to as the Word, and said to have been present at the beginning of the creation. As a part of this description, John uses the term Jesus Christ, an exact phrasing not used again in the Gospel until this passage. So, my dear brothers and sisters. So, it proves that, Jesus had equality with the Father. And if you see John chapter 1 verse 14. And the world became flesh and dwelt among us, and we beheld his glory, the glory of the only begotten of the Father, full of grace and truth. So, my dear readers, my dear brothers and sisters, this verse mentioned the thought of John's seven names of Jesus, the Son of God. A critical facet of the gospel is the fact that Jesus was truly, fully, physically human. The first 18 verses of John's gospel not only introduce Jesus, they also counter false spiritual beliefs. So one of these errors is the idea that Jesus was only a mirage or an illusion. This is not true. Christ was 100% authentic human being. John makes this explicitly clear using the name of the Word, while saying very directly that he became flesh living among human beings. This means Jesus was not a hologram or a ghost or disguised as a person. He was a real living, breathing person. As a result, he could claim to have experienced everything we do as mortal people. So, my dear Ignatius, my dear brothers and sisters, so he became flesh and dwelt among us. So that's how humble the Jesus Christ was. He made us the path. He made us the path. So that's why we likewise humble ourselves for the needs of others. First John chapter 3 verse 16 and 17 says, otherwise the love of Christ is not in us. If you not have that humbleness in our life, you know, the Christ is not in us. And James chapter 2 verse 14 says, if we don't have humbleness and, when needed for others, you know, our faith is dead. Actions without faith is dead. So, my dear Ignatius, my dear brothers and sisters, that humility has to be there in with us. So, my dear Ignatius, my dear brothers and sisters, so if you want to walk in Christ, that first we should have the humility of Christ in us. చేరువచనం అప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్కి వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు జాక్ విలియమ్స్. నేను హైదరాబాద్ సౌత్ సైడ్ క్రీస్తు సంఘం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పగూర్చున్నాను. ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మన పాపముల నిమిత్తము వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది మన పాపముల నిమిత్తము ఆయన యొక్క ఆ యొక్క కల్వరి గిరిలో ప్రాణమును అర్పించి మనకు నిత్య రాజ్యమును నిత్య జీవమును అనుగ్రహించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందించిన ఆ యొక్క నూతన నిబంధన చట్టం కింద మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఎన్ని శోధనలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను మనము పెడచెవు పెట్టక మన యొక్క హృదయాలను ఆయన యొక్క మాటల కొరకు మనము తెరిచి వాటిని మన హృదయంలో అంగీకరించుకుని దేవునితో మనము ఆ యొక్క సంబంధాన్ని, దేవునితో ఉన్న ఆ యొక్క దేవుని కొరకు మనము చేస్తున్న ఈ యొక్క ప్రయాణాన్ని దేవుడు సఫలపరచాలి అంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలకు, మనము ఆయన యొక్క కట్టడలను గైకొని ఆ యొక్క వాక్యాన్ని చేపట్టుకొని మన జీవితాంతము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని దేవునితో కలిసి నడిచిన ఎడల దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను ఆయన రాజ్యంలో స్వీకరించుటకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, శోధనలు అనేవి సాధారణమే. మన యొక్క ఈ యొక్క జీవితంలో మనము జీవించే 40, 50, 60 లేకపోతే 70, 80, 100 సంవత్సరాలు లేకపోతే 120 సంవత్సరములు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన క్రైస్తవులమైన మనము ఈ యొక్క జీవితం జీవిస్తున్నప్పుడు శోధనలు అనేవి తప్పనిసరి. అందుకే అంటారు కదా గ్రంథకర్త, క్రైస్తవులైన ఎడల మీకు శోధనల. కాబట్టి క్రైస్తవులమైన మనకు ఖచ్చితంగా మరింకా శోధనలు ఉంటాయి, ఇంకా శోధనలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క శోధనని తప్పించుకుని మార్గాన్ని దేవుడు కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ శోధన అనేది పాపమా? ఈ శోధన మనకి ఎవరి ద్వారా వస్తుంది? ఈ యొక్క శోధన దేవుడు మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఈ యొక్క శోధన వల్ల మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలాగూ మలుచుకోవాలి? ఈ యొక్క శోధన ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఎలాగూ పెంపొందించుకోవాలనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కాబట్టి ప్రియమైన ఇగ్నైటరీ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధన అనేది మనకి సాధారణమే. మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే హవ్వ ఆదాముకు కూడా శోధన తప్పలేదు. సాతాను ద్వారా అబ్రహాంకి తప్పలేదు, యేసేపుకి తప్పలేదు, దావీదు మహారాజుకి తప్పలేదు, అలాగే నూతన నిబంధనలో పేతురుకు తప్పలేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సాతాను దగ్గర నుంచి శోధన తప్పలేదు. సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఈ శోధన అనేది మనకి క్రైస్తవులమైన మన అందరికీ కూడా సాతాన్ ద్వారా నుంచి వస్తుంది. కాబట్టి ఆ శోధనను మనము ఎలాగూ జయించాలి? ఆ యొక్క శోధనను మనము ఎలాగూ జయించాలి? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ యొక్క శోధనలు జయించాడో మనం గమనించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కదా, ఆయన దేవుడు కదా, ఆయన జయిస్తాడు. మనము మానవ మాత్రమే, మనకు అది ఎలాగూ తగును అని మనం అనుకోవచ్చు. మానవ మాత్రమే మనకి ఎలాగూ తగును అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఆయన ఆ యొక్క మానవ శరీరాన్ని దాల్చి ఆ యొక్క మనిషికైతే ఏవైతే ఫీలింగ్స్, లేకపోతే ఏమైతే నొప్పి, బాధ, భయం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇముడుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నొప్పి తెలుసు, బాధ తెలుసు, భయం తెలుసు, ఏడుపు తెలుసు, అలాగే మన మానవ జీవితంలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్, లేకపోతే ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనుభవించింది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటారు, నేను మీకు మాదిరిగా ఉండి ఉన్నాను. మాదిరిగా ఆయన మన కొరకు ఉండి ఉన్నాడు. ఆ యొక్క సిల్వ మరణం ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆ యొక్క మానవ ఆ యొక్క ఎమోషన్స్ని కూడా ఆయన క్యారీ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శోధనని జయించాడో ఆ ప్రకారమే మనము కూడా ఈ యొక్క శోధనని జయించాలని కోరి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఎందుకు మనకు శోధన ఇస్తాడు? అసలు శోధన అంటే పాపమా? అసలు క్రైస్తవులు ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు పడాలి? ఒకవేళ ఇబ్బందులు పడితే నేను నిజంగా వాటిని జయించగలనా అనే విషయాన్ని కూడా మనము చూసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రతి యొక్క ప్రశ్నకి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 జవాబు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మనము, ఈ యొక్క శోధనని జయించుట ఎలా, శోధనను మనము జయించగలమా అనే ఒక అంశాన్ని మనము నేర్చుకుందాం. దేవుని యొక్క మాటలను మనము తెలుసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాలను తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని, ఈ యొక్క నేను చెప్పే వాక్యంలో ఏమైనా తప్పిదం ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలియజేయవాలని కోరుచున్నాను. ఎందుకనగా మనమందరము కూడా దేవుని యొక్క జ్ఞానంలో, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంలో జ్ఞానం చూపున మనము ఆయన యొక్క వాక్యాన్ని మనము విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మన కుటుంబాలను దీవించిన గాక. అలాగే మరి ఒకసారి చేరి వచ్చిన మీ అందరికీ, ఇగ్నైట్ రేడియో శ్రోతలందరికీ, ఇగ్నైట్ రేడియో సహోదరి సహోదరులు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి మనము ముందుకు కొనసాగుదాం. మొదటిగా వాక్య పట్టణం చదువుకుందాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనము చదువుకుందాం. దయవుంచి మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను ఓపెన్ చేసి నాతో పాటు ఏకీభవించి చదవవలసిందిగా కోరుచున్నా. అండ్ సెకండ్ థింగ్ వీ షుడ్ హ్యావ్ టు వర్క్ ఇన్ క్రైస్ట్ ఈస్ వీ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ ఆఫ్ క్రైస్ట్. So, my dear brothers, my dear brothers and sisters, if you see in the New Testament, Jesus has displayed greatest patience with his disciples. You know, when the Peter and the Matthew when they are arguing and having the questions and stuff. But, you know, Jesus has displayed, you know, great patience with them as well. And, you know, and another great example, Matthew chapter 14, we all know that Peter walking on water. If, you know, Jesus is walking on water and Peter's all of a sudden came and he said he wants to walk on water. And Jesus has displayed his great patience and asked the Peter to walk on the water. So, my dear brothers and sisters, the disciples and the second thing is the disciples forgetting to bring bread. Matthew chapter 16, verse 5 to 12. And Peter did not understand his cross. If you see Matthew chapter 16, verse 21, verse 23, we must like have that patience with others. We should have that likewise patience with others. Some have not been in the faith for long as us. They need milk of the word. They need the progress to the meat. Let's read 1 Peter chapter 2 verse 2. 1 Peter chapter 2. 1 Peter chapter 2 verse 2. As a newborn babies desire the pure milk of the word, that you may grow thereby. Having set aside unloving attitudes and actions, Peter writes that we must now crave something other than our own selfish gratification. Notice that Christians are being commanded about what to want. We have to be told what to crave because this appetite does not always come us naturally. This pure spiritual milk is exactly what we need. The stuff that meets our deepest needs. In fact, we do not always long for it. How do we develop this appetite? We must start drinking. Like our newborn infants will sometimes reject the very milk they are crying for at first until they get the taste of it. And then they guzzle hungrily. In Peter's metaphor here, all Christians are to crave this milk like newborns. Even the mature believers, this is not to be confused with Paul's separate metaphor of milk and meat in 1 Corinthians chapter 3 verse 1 to 3. 1 Corinthians chapter 3 verse 1 to 3. Let's read that out. And I, brethren, could not speak to you as to spiritual people, but as to carnal, as to babies in Christ. I fed you with milk and not with solid food. For until now, you were not able to receive it. And even now you are still not able, for you are all still carnal. For where there are envy, strife, and divisions among you, and you're not carnal and behaving like mere men. So no Christian reaches this point on the side of eternity where the spiritual growth is completed. So what is this pure spiritual milk we need to hunger for? My dear Ignatius, my dear brothers and sisters, what is this pure spiritual milk? Spiritual milk. The word pure simply means undiluted or uncontaminated. The word used to describe this milk in the original Greek is logikon, which could also mean rational or reasonable. More importantly, it shares the root with the word logos, means the word. This phrase is sometimes translated as a pure milk of the word. Or, you know, the word of God can refer both to his revealed word in scripture, including the message of the gospel, and to Christ himself, the word made flesh. So, my dear Ignatius, my dear brothers and sisters, so this command means we must learn to crave the undiluted word of God as a newborn crave milk. By drinking this milk, taking in God's word, drawing close to Christ, believers will continue to grow up in our salvation. So Peter has already made clear that God has secured our salvation and that we are being saved. In the first chapter, 1 Peter chapter 3 verse, chapter 1 verse 3 to 5. And that we will receive salvation fully when Christ is revealed. For now, taking in the milk of God's word is the intended path of spiritual growth. So, my dear Ignatius, my dear brothers and sisters. So, like, you know, they need the milk of the word. And as we are preparing our patience, or as we are developing the Christ-like patience within us, you know, we need to have the faith in Christ. We need to have that faith in Christ. So, my dear Ignatius, my dear brothers and sisters, let's read Hebrews chapter 5, verse 12 and 14. Hebrews chapter 5, verse 12 to 14. For though by this time you ought to be teachers, you need someone to teach you again the first principles of the oracles of God, and you have come to need milk and not solid food. For everyone who partake only of milk is unskilled in the word of righteousness, for he is a baby. But solid food belongs to those who are full age, that is, those who, by reason of use, their senses access to discern both good and evil. So, my dear Ignatius, my dear brothers and sisters, so we need to develop from the age of a small baby to the developed, matured person. Remember the great potential. The Christian walk is a lifelong learning process. Lifelong learning process. You know, there is no full stop for it. It should, it has all commas. So if you see, Paul was encouraging to Timothy in 1 Timothy chapter 4, verse 12 to 16. 1 Timothy. Chapter 4, verse 12 to 16. Let no one despise your youth, but be an example to the believers in word, in conduct, in love, in spirit, in faith, in purity. Till I come, give attention to reading, to exhortation, to doctrine. Do not neglect the gift that is in you, which was given to you by prophecy with the laying on the hands of the eldership. Meditate on these things. Give yourself entirely to them, that your progress may be evident to all. take heed to yourself and to the doctrine, continue in them. For in doing this, you will save both yourself and those who hear you. So, my dear readers, my dear brothers and sisters, so here Paul is giving to Timothy to have the lots of patience, to have lots of patience. This is the important verse we quoted in youth ministries, right? Though Timothy was likely in his early 30s, when this letter was written, the words apply to any church leader regardless of age. Timothy was not to let anyone look down on him because of his age. For all human history, there has been a tendency for older generation to dismiss younger teachers simply because they are young. In order to counter this, the influence of young leaders should come through his example in this particular context. The example is that given to other Christians, not for unbelievers, though both are important. Paul is focusing on leadership with the church in this verse. So, my dear readers, my dear brothers and sisters. So that's why Paul was encouraging to Timothy. Let's read the scripture reading of this week, 1 Corinthians chapter 10, verse 1 to 33. Moreover, brethren, I do not want you to be unaware that all our fathers were under the cloud, all passed through the sea, all were baptized into Moses in the cloud and in the sea, all ate the same spiritual food, and all drank the same spiritual drink. For they drank of that spiritual rock that followed them, and the rock, and that rock was Christ. But with most of them, God was not well pleased, for their bodies were scattered in the wilderness. Now, these things became our examples to the intent that we should not lust after evil things as they also lusted, and do not become idolaters as were some of them, as it is written, the people sat down to eat and drink and rose up to play. Nor let us commit sexual immorality as some of them did, and in one day 23,000 fell. Nor let us tempt Christ as some of them also tempted and were destroyed by serpents. Nor complain as some of them also complained and were destroyed by the destroyer. Now all these things happened to them as the examples, and they were written for our admonition, upon whom the ends of the ages have come. Therefore, let him who thinks he stands take heed lest he fall. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make the way of escape that you may be able to bear it. Therefore, my beloved, flee from idolatry. I speak as to the wise men. Judge for yourselves what I say. The cup of blessing which we bless, it is not the communion of the blood of Christ. The bread which we break, it is not the communion of the body of Christ. For we, though many, are one bread and one body, for
1: కాబట్టి ప్రియమైన ఎగ్జిక్యూటివ్ శ్రోతులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చదువుతున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులు అందరూ మేఘము కింద ఉండేది, వారు అందరూ సముద్రంలో నడిచిపోయేది, వారు అందరూ మోషను బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలే అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది త్రాగని ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినముని 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకోండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనే త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా? ఇక నేను చెప్పున్నది ఏమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనేనను విగ్రహములో ఏమైనా ఉన్నదనేనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులను అర్పించు బలులు దేవునికి కాదు దేవులకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువు నాకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మను విందుకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసు ఉండిన ఎడలా మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అటు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తముగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడినేలా? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగు చేయకుడి. ఇలాగ నేను కూడా స్వప్రయోజనం కొరకు అనేకులను రక్షింపబడాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. కాబట్టి ప్రియమైన సంగమాధ్యమం పెట్టాలా, మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్న సంగతుల్లో ఈ యొక్క శోధన అనేది మానవులకి అందరికీ కూడా తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇది మనకు మాత్రమే కాదు కానివ్వండి, క్రైస్తవులమి అని పేరు పెట్టుకున్న మన అందరికీ కూడా ఈ శోధనలు అనేది తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే పాదన మందంలో ఆదాము అవని కూడా సాతాను శోధించింది. అలాగే అబ్రహాం గారిని, యోసేపు గారిని, దావీదుని, అలాగే పేతురు గారిని అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సాతాను శోధించినట్లుగా మనము గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క శోధనను జయించారో అలాగుననే మనము కూడా ఈ యొక్క శోధనను జయించు భద్రమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినట్లుగా మనం గమనించవచ్చు. అది క్రీస్తు శకం 55వ సంవత్సరంలో ఈ యొక్క పత్రికను రాసించినట్టు మనము చూసుకోవచ్చు. ఈ యొక్క పత్రిక కొరింథీ సంఘానికి రాసింది. ఈ యొక్క కొరింథీ సంఘాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింథీ పట్టణం అనేది ఈ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతగానో పాపం విషయంలో ఎంతో గొప్పగా పాపం చేస్తూ వారి యొక్క జీవన శైలిని కొనసాగించే వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింథీ సంఘము వాళ్ళు విగ్రహారాధనలో కానివ్వండి, వ్యభిచారంలో కానివ్వండి, లేదంటే త్రాగుబుత్తనంలో కానివ్వండి, అలాగే లేకపోతే వాళ్ళ యొక్క గర్భం ద్వారా కానివ్వండి, అనేక విషయమైన అనేక విధముగా వాళ్ళు పాపముతో నిండిన వారై దేవునికి దూరముగా ఉన్నవారిగా మనము చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఈ యొక్క శిష్యులు దేవుని యొక్క బోధను వాళ్ళు బోధించిన తర్వాత ఎలా ఎప్పుడైతే అపొస్తలైన పౌలు గారు తన మొదటి ప్రయాణంలో కొరింథీ సంఘంతో మాట్లాడి రెండో ప్రయాణంలో ఈ యొక్క లేఖను కొరింథీ సంఘానికి రాసినట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క కొరింథీ సంఘము క్రీస్తుని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ సొంత రక్షకుడని అంగీకరించి మారు మనసు చెందటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న సమయం అది. కాబట్టి వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రాచీన స్వభావం ఎలాగ ఉందంటే వాళ్ళ యొక్క స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పితరులు కానివ్వండి, వాళ్ళు అందరూ కూడా విగ్రహారాధన చేసుకుంటూ దేవునికి అసహ్యమైన పనులు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క నిబంధనలను లేకపోతే ఆ యొక్క ట్రెడిషన్ని వాళ్ళు ఎలాగో చేసుకున్నారంటే దాని నుంచి బయటికి రావడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అపొస్తలైన పౌలు కొరింథీకి రాస్తూ ఇవన్నీ కూడా వ్యర్థమే అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ యొక్క పాతిన బంధంలో ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తూ ఎప్పటి గురించి చెప్తున్నాడు, మోషే గారు ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించిన ఆ సమయాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు ఎలాగైతే దేవుని యొక్క అద్భుత కార్యములు వాళ్ళు తమ కళ్ళారా చూశారో, ఎలాగైతే వాళ్ళు ఎర్ర సముద్రముని 6 నెలల మీద నడిచారో, ఎలాగైతే వాళ్ళు మన్నా తిని వాళ్ళు దేవుని పంపించిన మన్నా తిని ఎలా బతికారో, అలాగే వాళ్ళు బండ నుంచి వచ్చిన ఆ యొక్క నీరుని తాగి ఎలాగైతే బ్రతికారో, ఇవన్నీ చూసి ఇవన్నీ అనుభవించినప్పటికీ కూడా వాళ్ళు పాపములోకి వెళ్ళడానికి సాతాను పెట్టిన శోధనలో పడటానికి వారికి ఎంతో సమయము పట్టలేదు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పౌలు గారు వారి ఎక్కడ ఏ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే ఏ పరిస్థితుల్లో ఏ శోధనలో వాళ్ళు త్రప్పిపోయారు అనే విషయాన్ని తెలియజేస్తూ 7వ వచనంలో మనకి చెప్తాడు. కొరింథీ రాసిన మాట పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఇలా చెప్తారు, జనులు తినటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచెరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. కాబట్టి ఎలాగైతే మనము విగ్రహారాధనని మనము దూరం పెట్టామో, మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ యొక్క మన పాదల మందలో మనం చూసుకున్నట్లయితే నిర్గమ కాండము 13వ అధ్యాయం అనుకుంటాను, వాళ్ళు ఆ యొక్క బంగారు పొత్తు ఒక దూడం చేసుకొని దాన్ని దేవతగా వాళ్ళు ప్రతిష్ఠించుకొని ఆ యొక్క ప్రతిమకు వాళ్ళు పూజించడం చేశారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఎప్పుడైతే ఆయన యొక్క స్థానాల్లో వేరొక దేవుడు ఆ యొక్క నామం చెప్పి మనము ఆ ప్లేస్లో ఎవరినైనా మనం పెట్టున్నాము అంటే దేవునికి అది ఎంతగానో రోషం పుట్టించే క్రియగా ఉంటుంది. కాబట్టి మనము ఈ రోజుల్లో కూడా మనము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్నిసార్లు మీరే మా దేవుడు అండి, ఈయన మా దేవుడు, మా ఇంటికి దేవుడు. తప్పు. దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, ఆత్మయు ఒకటే, రక్షణ ఒకటే, సంఘము ఒకటే. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది మనకు ఆ యొక్క నిత్య నరకాగ్నిని దూరం చేసి మనలను ఆ యొక్క నిత్య రక్షణలో నడిపించుటకు ఎంతగానో ఆయన శ్రమపడి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిన ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే మొదటిగా విగ్రహారాధన. రెండవది వ్యభిచారం. 10వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే వ్యభిచారము చేసిన వాళ్ళ అందరినీ కూడా అక్కడ మనం చూసుకున్నట్లయితే సంఖ్య వ్రాయబడటం జరిగింది, 23,000 మంది. 23,000 మంది ఆ యొక్క వ్యభిచారం చేసిన పాపము వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి మనము మన యొక్క జీవితాల్లో ఆ యొక్క పాపానికి తావివ్వకుండా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన యొక్క వాక్యంను చేపట్టుకొని మనము ఎల్లువారిగా మనము ఉండాలి. అలాగే మూడో ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి టెస్ట్ చేశారు, శోధించారు. 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. కాబట్టి 1800 ఎలాగైతే కొంత ఇస్రాయేళ్ళు దేవుణ్ణి శోధించారో ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి శోధిస్తున్నాము, దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నాము. కాబట్టి మనము ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చేసుకుంటామో మనలో కంప్లైంట్స్ అనేది తగ్గిపోతుంది, దేవుని మీద మనకున్న కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి క్వశ్చన్ చేస్తామో దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది, విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుణ్ణి శోధింపక ఉండాలి. అలాగే 4th ఫెయిల్యూర్ ఏంటంటే 10వ వచనం, మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి ఎలాగ అయితే వాళ్ళు సనుక్కున్నారో, ఎలాగైతే వాళ్ళు సనుక్కొని దేవుని మీద సనుక్కున్నారో, వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడు ఏమి వింటారు, మేము చిన్నగా మాట్లాడుకుంటున్నామని. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఆల్ఫా ఒమేగా ఆయనే ఉన్నాడు, ఆదిను అంతమును ఆయనే ఉన్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉన్నది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ చెబుతూ ఎలాగ అయితే ఇస్రాయేలీలు దేవుని మాటలను గైకొనక దేవుని ఎలాగైతే ఈ యొక్క దృష్టాంతములుగా వారికి చెప్పి ఉన్నారో, కాబట్టి ఆ వాటిని గురించి మన పితరుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, అలాగే మన పితరుల నుంచి మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలని చెప్తూ 13వ వచనంలో మనకి గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు. అదేంటంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును ఆయన కలుగచేయను. కాబట్టి ప్రేమైన సంగమా, దేవుని బిడ్డలారా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఈ యొక్క శోధనల నుంచి ఎలాగో తప్పించాలో కూడా తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మనము ఆ యొక్క శోధనలో పడక దేవునిలో మనము ముందుకు వెళ్ళువారుగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, కింద వచ్చిన మనం చూసుకున్నట్లయితే సహింపనంత సహింప కలిగినంత కంటే ఎక్కువగా శోధనలు మీకు ఇయ్యడు అని మనకి సెలవిస్తున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనము ఆ లైన్ బై లైన్ మనం చూసుకున్నట్లయితే మనము కింది వచనాలను అలాగే మనము ఈ యొక్క లెసన్ని మనము స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము చూసుకున్నట్లయితే

ఈ యొక్క శోధన ఎలాగూ మొదలవుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శోధన మొదట నీ లోపల ఉన్న దురాశ వల్ల మొదలవుతుంది. ఈ యొక్క శోధన మనకి ఎలాగో కలుగు చేస్తాడంటే, సాతాను మనకి చాయిసెస్ ఇస్తాడు. అంటే మంచి చెడు, ఇదో ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, చెడు చెయ్యి, ఏం కాదు హ్యాపీనెస్ ఉందని చెప్పి మనకు చాయిసెస్ ఇస్తాడు. సో మనం ఎప్పుడైతే చాయిసెస్ తీసుకుంటామో, బట్ క్రైస్తవులమైన మనకి చాయిసెస్ ఏం లేదండి. జీసస్ ఇస్ ద ఓన్లీ చాయిస్, ప్రభు యేసుక్రీస్తు వారి మనకి చాయిస్. కాబట్టి మనం ఎప్పుడైతే చాయిస్ని చూస్ చేసుకుంటామో, పాపం అనేది ఎంటర్ అవుతుంది. పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. తర్వాత మనం ఇంగ్లీష్లో చెప్పుకొని, తర్వాత తెలుగులో ఈ యొక్క విషయాలు మనము చెప్పుకొని ముందుకు వెళ్దాం. కాబట్టి ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి కొరింత రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో మొదటి సెంటెన్స్ మనం గమనించుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ప్రియమైన సంఘం మాధవన్ బిడ్డారా, ఇక్కడ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శోధన ఎలాగ వస్తుంది. కాబట్టి ఈ శోధన వల్ల మనము ఎలాగూ ఈ శోధనని మనము ఎలాగూ ఎదిరించగలము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే, యోబు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసుకున్నట్లయితే, సాతాను అతన్ని ఎలాగ శోధించినో మన అందరికి బాహాటంగా తెలుసు. యోబు గారిని ఎలాగ తనని తన యొక్క కుటుంబాన్ని ఎలాగ శోధించింది అండ్ ఎలాగ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించిందో మనందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనైన దేవుడు శోధనకి మనకి తావిస్తాడు, అలాగే దాని నుంచి ఎలాగ తప్పించుకోవాలో మార్గం కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మొదటగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం కనుక ఆ యొక్క శోధనలకు లోనయ్యి శోధనలో ఆ యొక్క ట్రాప్లో కనుక మనం పడిపోయాము అంటే, మొదటగా మనం ఏం చేసినట్లయితే, మొదటగా మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిలుతుంది. అలాగే మనలో ఈ యొక్క పాపపు ఆలోచనలు, మన యొక్క ఆలోచనలు పాపంతో నిండి ఉంటాయి. మన యొక్క దురాశ మనలో వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనకి శోధనకి పాపంకి తేడా ఏంటంటే, ఇక్కడ శోధన అనేది పాపం కాదు, కానివ్వండి, ఎప్పుడైతే శోధనలో పడి దేవునికి దూరం అవుతామో అప్పుడు మనము పాపం చేస్తాం. ఇక శోధనకి పాపంకి తేడా అండి. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులమైన మనకు కూడా ఈ సందేహం రావడం సహజమే. శోధన అనేది ఏంటంటే, సాతానుడు ఈ యొక్క చెడు పని చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉంటాడు మన హృదయంలో. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే, ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనకు కోపం వస్తుంది. అండ్ ఫైనల్లీ, మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ వాంట్ టు వాక్ లైక్ క్రైస్ట్, వీ షుడ్ హ్యావ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్. వీ షుడ్ హ్యావ్ దట్ ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్. నౌ ఇట్ ఈస్ యు నో వీ వర్ లైక్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ వన్ అనదర్. It may be our relatives, or it may be our friends, or it may be our colleagues. Sometimes we may not able to forgive them. So Jesus went to great length to forgive us, right? He went to great length to forgive us. He offered himself as a sacrifice before God. He became the Lamb of God. He is the Lamb of God. He offered himself once for the sins of the world.